మామా తగన తిన్నక తిన్న తగన తిన్నక తిన్న గత్త గదత్త గదత్త మామా ఓ మామా ఓ మామా మామా సరే గమ పదని సని పాప మామా ఓ మామా అమ్మ గారే సమ్మా.